కూతురుద జదుబాదు కొండేపై హాథీని ముహావత్ను థల్లే సుట్టియా, సిపాయిను లతాడదా జంగ